0: స్వరం పాడు.
1: మా పాదవ మామగా మగగా
2: మా పాదవ మామగా మగగా.
0: సరే, ఇని హమ్మింగ్ అయి పాడు.